0: నమో జోగజోగేశ్వరం పరమ సిద్ధే,
1: నమో రాజర్జేశ్వరం పరమ ప్రిదే,
0: నమో శస్త్రపాణే నమో అస్త్రమాణే,
1: నమో పరమ జ్ఞాత నమో లోకమాత,
0: అపేక్షీయ పరమీయ పోగీయ పుత్తే,
1: నమో జోగజోగేశ్వరం పరమ యుక్త.

ఆయ సువి ఆత్మ రామ పుషాన మనముఖ వాళ్ళక విరుద్ధ సమాన హై జిన్నా అంతర హర సురత నాహీ బిచ హమ్మే కర్మక మాబోధీ సవ ధర్మ రాయ కై జాహీ గురుముఖి అచ్చే నిర్మలే గురు కై సబ సుఫాయ ఉన్నా మేల పతంగ నా లగ్గై జై చల్లను సతగురు ఫాయ మనముఖ